0: సంభుజ ప్రవణీర
1: సాధు సంప్రభూత
0: సాధ కృష్ణ పయనామృతన సాధ కీ మహిమా వర్ణ కోన ప్రాణీ
1: సాధ కీ శోభా ప్రభా
0: సాధ కృష్ణ గోచర మిల
1: సాధ కృష్ణ సదా పర
0: సాధ కృష్ణ ఆవస్వంచ
1: సాధ సంగ అమృత
0: సాధ సంగ సకీరేన
1: సాధ కృష్ణ మనోహర
0: సాధ కృష్ణ కతుహ తావ
1: సాధ సంగ చిత్తన పావ
0: సాధ కృష్ణ మాతే పిన
1: సాధ సంగ
0: సాధ సంగ దుష్మ సమీప
1: సాధు కృష్ణ మహాపురుష
0: సాధ సంగ కసియో నై బైర
1: సాధ కృష్ణ నా భీగా పర
0: సాధ కృష్ణ నా హి కో మంద
1: సాధ సంగ నా పరమాన
0: సాధ కృష్ణ నా యు హోతా
1: సాధ కృష్ణ తజ సభ్యా
0: ఆపే జాన సాధ బడాయి
1: నాన సాధ ప్రభు మన్యాయి
0: సాధ కృష్ణ నా కబ హోతా వే
1: సాధ కృష్ణ సదా సుపావ
0: సాధ సంగ బస్త వ చరల హై
1: సాధు కృష్ణ భజత హై
0: సాధ కృష్ణ బస శైతాన ఉచ్చే
1: సాధు కృష్ణ బాహల్ పంచ
0: సాధ కృష్ణ బిడే సర్త్రమ
1: సాధ కృష్ణ కేవల పార
0: సాధ కృష్ణ పాయ నామ నిధాన
1: నాన సాధు కై కుర్వా
0: సాధ కృష్ణ సబ్ క్రోధ హర
1: సాధ సంగ రాజన్ మిత్ కుటుంబ
0: సాధ కృష్ణ సోతన పావే
1: ఈ సంకే సబ్ కో వర
0: సాధ సంగ త్రమ రాయ క్రే సేవ
1: సాధ కృష్ణ శోభా
0: సాధు కృష్ణ పాప పలాయన
1: సాధ సంగ అమృత గుణ గాయ
0: సాధ కృష్ణ శ్రవథాన గమ
1: నాన సాధ కృష్ణ సబల జనం
0: సాధ కృష్ణ నైక సకాల
1: దర్శన పేట తోత్
0: నిరా సాధ కృష్ణ కలుఖత హర
1: సాధ కృష్ణ నరక పర హర
0: సాధ కృష్ణ
1: జో
0: ఇచ్చే సోయ ఫల పావే
1: సాధ కృష్ణ
0: ఆర్ బ్రహ్మ సాధ దివస
1: సాధ
0: సాధ కృష్ణ సునో హరణ
1: సాధ కృష్ణ హరకే గుణ గా
0: సాధ కృష్ణ నామంతే విశ్రయ
1: సాధు సంగ సర్పర మిత్ర
0: సాధ కృష్ణ లగ ప్రమీఠ
1: సాధు కృష్ణ కట కట
0: సాధ సంగ పై ఆజ్ఞాకారీ
1: సాధ సంగ భయ హమార
0: సాధ కృష్ణ మిటే సబ రోగ
1: నార సాధ బేటే సంగ
0: సాధ కీ మహిమా వేద న జాన
1: సాధ
0: కీ ఉపమా తే గుణ తే దూర
1: సాధ కీ ఉపమా రహి భరపూర
0: సాధ కీ శోభా కా నాహీ అంత
1: సాధ కీ శోభా సదా భీ
0: సాధ కీ శోభా మూచ్తే ఊంచీ
1: సాధ కీ శోభా మూచ్తే